0: ఎంతసేపు
1: ఊపల నుంచి రావాలి కదా.
2: వచ్చిందే. లేదు లేదు, ఒక్క నిమిషం ఒక్క నిమిషం.
0: అతనికి వచ్చే లోపల నేను నిద్రపోయేలా ఉన్నా.
1: అయితే బ్రతుకుదాం పద.